0: సామి నీవేయని బై వడివేలు సుదతి నిన్ను కోరి బై పొన్నయ్యా పిళ్ళై ఆల్ వర్ణాస్ ఇన్ కళ్యాణి రాగ. దెర్ ఆర్ మెనీ కృతీస్ ఇన్ దిస్ రాగ. ద మోర్ ప్రామినెంట్ వన్స్ ఆర్ కమలాంబ ఇన్ ఆదితాళ బై రామస్వామి దీక్షితర్, సరసాక్షి నీ ఇన్ అడతాళ బై ముత్తయ్య భాగవతర్, నితిచాల ఇన్ మిశ్రచాపు, ఏదా ఉనరా శివే పాహిమాం నమ్మి వాచిన భజన సేయవే సుందరి నీ దివ్య అమ్మరావమ్మ ఆల్ బై త్యాగరాజ. కమలాంబా భజరే భజరే రేచిత బై ముత్తుస్వామి దీక్షితర్, తల్లి నిన్ను నేర బిరానవర హిమాద్రి సుతే బై శ్యామశాస్త్రి, నిన్ను విన సుబ్బరాయ శాస్త్రి, నీదు చరణ బై పల్లవి గోపాలయ్యర్, నిజదాస వరద బై పట్టణం సుబ్రహ్మణ్యయ్యర్, నీయే మనమాళ్వదు బై రామస్వామి శివన్, సరస్వతి బై తిరువట్టూర్ త్యాగయ్య, అద్రిసుతావర పంకజలోచన పరిపాహిమామయి పాహిమాం శ్రీ వాగీశ్వరి, సారసలోచన సారస సువదన ఆల్ బై స్వాతి తిరునాళ్, శ్రీ మంగళాంబిక శివ కామేశ్వరిం కుంభేశ్వరాయ అభయాంబ కామాక్షిం శ్రీ మధురాంబిక జ్ఞానప్రసూనాంబిక బ్రహ్మ విద్యాంబిక బై ముత్తుస్వామి దీక్షిత, తుది శై మనమే ఉన్నయల్లాల్ ఉన్ పాదమలరినై బై అంబుజం కృష్ణ, ఇంగే ఇరుకనాం దుర్యోధన ఉన్ బై అరుణాచల కవిరాయ, ఏమయ్య రామ గతి నీవే బై బాలమురళీకృష్ణ, ఇన్నై గల్కి నన్ను బ్రోవము బై భద్రాచల రామదాస, కమలాసని సుందరి బై జిఎన్ బాలసుబ్రహ్మణ్యం ఆర్ సమ్ ఆఫ్ ది ప్రామినెంట్ కాంపోజిషన్స్ ఇన్ కళ్యాణి రాగ.
1: సో ద నేమ్ ఆఫ్ ద రాగ ఇస్ కళ్యాణి. దెర్ ఇస్ అ వెరీ క్లోజ్లీ అఫిలియేటెడ్ రాగ ఇన్ ది నార్త్ ఇండియన్ ట్రెడిషన్ యాస్ వెల్. లెట్స్ హియర్ అ లిటిల్ బిట్ మోర్ అబౌట్ దిస్ రాగ ఫ్రమ్ కెఎన్ శశికర్.